0: From the breathtaking views of the snow-capped mountains to the shining city upon a hill, throughout Europe and Africa to the islands of the Philippines, welcome to Ignite Radio. Spreading the word over land and sea, providing powerful knowledge that will lead us home forever. This is Ignite Radio.
1: Everybody, good morning, good afternoon, and good evening to all of you Igniters, and welcome to our Lord's Day program here on Ignite Radio. And we're going to go ahead and get started right now. We're going to conclude with our Asian Lord's Day program with our good friend Brother Jack, and then after that, Igniters, we're going to go ahead and get into some of the additional programming. Okay, so the schedule Igniters is posted above. And the reason why that we say that is because that during Brother Jack Igniters, we're going to be here for a little bit, but we're going to go and get some sleep because we got to be back here in about 7.5 hours. So we're not going to waste very much time. We'll be with you guys, Igniters, but keep in mind the schedule is posted above, and we're going to go ahead and get started here. Brother Jack, microphone is now yours, Igniters. Brother Jack, the microphone is yours, and away you go. Please go right on ahead. We got you covered here. Brother Jack, welcome, Igniters. Happy Lord's Day, everybody. Brother Jack, go ahead.
2: Good afternoon, good evening, and good morning to my dear Igniters, my dear brothers and sisters. So greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. This is Jack Williams from Hyderabad, India. So what a wonderful day that God has given for us on this Sunday. And, you know, worshiping the God is one of the most important thing in the Christian life, which we have to do. You know, there are many things that we can learn from the worship. You know, the discipline and the responsibility, and you know, charity. So many of the things we can learn, at which we need to be put it in the practice in our daily life. So my dear Igniters, my dear brothers and sisters, so today we are going to talk about you know, Acts chapter 8, the Saul, the Samaritans, and Simon the sorcerer, and we're gonna learn new things in the Bible. Priyamaina Ignite Radio Srotalara, Priyamaina Devuni Biddalara, Priyamaina Sahodari Sahodaralara, Cheruvachina Mee Andariki Online Lona Mee Andariki Prabhuvaina Yesu Kristu Vari Ati Parishuddha Namamulo Vandanamulu Teliyajestunnam. Ee Yokka Parishuddha Dinamuna Devuni Yokka Vakyanni Cheputulo Devudu Naaku Anugrahinchina Ayana Yokka Jnananiki Alage Devudu Naaku Anugrahinchina Aa Samayaniki తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము అపొస్తల కార్యము 8వ అధ్యాయం చూసి మనము 8వ అధ్యాయం నుంచి కొంత వాక్య భాగాన్ని మనము నేర్చుకోబోతున్నాం. ఇక్కడ వచ్చి 40 వచనములు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మనము సౌలు అలాగే సమరీల గురించి, అలాగే సీమోను గారడి వారైన సీమోను గురించి మనము తెలుసుకుందాం. సో ఇక్కడ మొత్తం 1 నుంచి 25 వచనాలు మనము చూసుకున్నట్లయితే, ఎలాగా ఈ యొక్క ఆ కాలంలో అపోస్తులు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సువార్తని ఎలాగో ప్రకటించారు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూనో గాడ్ హ్యాస్ loved us, and God definitely you know, wants us to be the part of his kingdom, and he is really encouraging us and loving us, you know, spiritually and physically. He is blessing us, but the thing is, we need to stay faithful no matter what. We have to stay faithful. So, you know, faithful is one of the important thing in our life, because faith always has the responsibility. Faith always had that love and faith also shows the charity. So my dear Ignatius, my dear brothers and sisters, so God is definitely helping us and definitely wants us to be the part of his kingdom. So let's read out the Acts chapter 8 verse 1 to 25. In the United Truth, in my previous sermon in Saturday, I have told about, so nothing can be, nothing can hold back from moving away from Jesus. So, God is always loving us. Just we need to come. We need to come to Him and we need to ask Him. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము అపొస్తల కార్యం 8:1-25 చూసుకున్నట్లయితే అపొస్తల గురించి, సౌలు గురించి, అలాగే గారడీ విద్య చేసే సీమను గురించి మనము చూడవచ్చు. కాకపోతే ఇక్కడ నేను మొన్న శనివారం జరిగిన ఈ యొక్క ఇగ్నైట్ రేడియో ఇండియాలో ఇది ఈ యొక్క విషయం గురించి నేను మాట్లాడాను. కాకపోతే అక్కడ నేను అక్కడ కొన్ని విషయాలు ఎలా అంటే ఏమేమి విషయాలు దేవుడి నుంచి మనల్ని వేరు చేయలేవు అనే విషయాన్ని దేవుడి నుంచి వేరు చేయలేదు అలా అనే విషయాన్ని మనం చూసుకున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా పాపముతో దేవుణ్ణి యొద్ద నుండి వెనుతిరగాలని వారు చూశారు. కానీ అపోస్తులు అలాగ తిరగక, యూదులు అలాగ ఉండగా, దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లే వాళ్ళు చాలా చాలా చాలా చాలా వేగంగా అలాగే దేవుని యొక్క సువార్తని వాళ్ళు ప్రకటించారు. ఇది చూసుకున్నట్లయితే 7:1 స్టీఫన్ను రాళ్లతో కొట్టబడి చనిపోతాడు. స్టీఫన్ గారు రాళ్లతో కొట్టబడి చనిపోతారు. ఎందుకు అంటే అక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ యూదులు అపోస్తులు ఏంటంటే ఆ యొక్క పాత నిబంధనకి అలాగే మోషా ధర్మశాస్త్రానికి ఎక్కువ కట్టుబడి గలవారే ఉన్నారు. కాబట్టి ఆ యొక్క సౌలు ఆ మరణానికి కూడా సమ్మతి తెలుపుతాడు. అలాగే అక్కడ ఉన్న శిష్యులు ఆ స్టీఫన్ను పాతిపెట్టి గొప్ప దుఃఖంలో ఉంటారు. ఇది మనకి ఎందుకు ముఖ్యమంటే క్రైస్తవుడు మరణించిన తర్వాత మనము శోకించవచ్చు, ఇది సహజం. కానీ పౌలు గారు ఏమని చెప్తున్నారు, చనిపోతే లాభం. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని, లేఖనాన్ని అర్థం చేసుకోవాలి. స్టీఫన్ చంపిన తర్వాత యెరూషలేములో ఉన్న సంఘంపై తీవ్రమైన హింస మొదలైంది. శిష్యులు అక్కడ యూదియా మరియు సమరియా దేశంలో చిందరవందరగా చెదిరిపోయారు. అయితే అపోస్తులు యెరూషలేములోనే ఉంటారు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే మనము చాలా విషయాల్ని ఈ యొక్క అపోస్తుల కార్యం 8:1 నుంచి తెచ్చుకోవచ్చు. సో మై డియర్ ఇగ్నాటస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్స్ రీడ్ యాక్ట్స్ చాప్టర్ 8 వర్స్ 1-25. And Saul approved for the killing him. On the day, a great persecution broke out against the church in Jerusalem, and all except the apostles were scattered throughout Judea and Samaria. Godly men buried Stephen and mourned deeply for him. But Saul began to destroy the church. Going from house to house, he dragged off both men and women and put them in prison. Those who has been scattered preach the word wherever they want. Philip went down to the city in Samaria and proclaimed the Messiah there. When the crowds heard Philip and saw the signs he performed, they all paid close attention to what he said. For with shrieks, impure spirits came out of many, and many who were paralyzed or lame are healed. So there was a great joy in the city. Now, for some time, a man named Simon had practiced sorcery in the city and amazed all the people of Samaria. He boasted that he was someone great, and all the people, both high and low, gave him the attention and exclaimed, "The man is rightly called the great power of God." They followed him because he had amazed them for a long time with his sorcery. But when they believed Philip as he proclaimed the good news of the kingdom of God and the name of Jesus Christ, they were baptized, both men and women. Simon himself believed and was baptized, and he also followed. He followed Philip everywhere and astonished by the great signs and miracles he saw. When the apostles in Jerusalem heard that Samaria had accepted the word of God, they sent Peter and John to Samaria. When they arrived, they prayed for the new believers there that they might receive the Holy Spirit, because the Holy Spirit had not yet come on any of them. They had simply been baptized in the name of the Lord Jesus. Then Peter and John placed their hands on them, and they have received the Holy Spirit. When Simon saw the spirits was given at the laying on of the apostles' hands, he offered them money and said, "Give me also this ability, so that everyone on whom I lay my hand may receive the Holy Spirit." Peter answered, "May your money perish with you, because you thought you could buy the gift of God with money. You have no part or share in this ministry, because your heart is not right before God. Repent of the wickedness and pray to the Lord in the hope that he may forgive you for having such thought in your hearts. For I see that you are all full of bitterness and captive to sin." Then Simon answered, "Pray to the Lord for me, so that nothing you have said may happen to me." After they had further proclaimed the word of the Lord and testified about Jesus, Peter and John returned to Jerusalem, preaching the gospel in many Samaritan villages. So let's read it in Telugu for our Telugu audience. Apostle Karimlu, Enido Ajayam, Vagutinchi, 25th Vachanam Chadukunna. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1 నుంచి 25వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేచి ఉన్నాను పాడు చేయిచు ఉండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వానికి ప్రకటించుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గల వారును కుంటువారును అనేక స్వస్థత పొందాయి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగను. సీమోను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గాలిడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడిని అని చెప్పుకొనుచు సమరయా జనులను విభ్రాంతి పరుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్యపెట్టింది. అతడు బహుకాలము గారడీలు చేయచు వారిని విభ్రాంతిపరిచినందున వారు అతన్ని లక్ష్యపెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయ్య వారు దేవుని వాక్యమును అంగీకరించినని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువుని యేసునామమున బాప్తిసం మాత్రమే పొంది ఉండరి. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులుంచుతునో వారు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగను. అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందామని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరియైనది కాదు, కనుక ఈ కార్యం అందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకుని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకను. ఒకవేళ నీ హృదయము నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును, నీ ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుతుందని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకు రాకుండా మీరే నా కొరకు ప్రభును వేడుకోండి చెప్పాను. అంతట వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభువాక్యం బోధించి యెరూషలేములకు తిరిగి వెళ్ళుచు సమరియులకు అనేకల గ్రామంలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హియర్ ఇఫ్ యు సీ వర్స్ 1-3, ద డెత్ ఆఫ్ స్టీఫెన్ ఇన్ ద చాప్టర్ 7. We know that we read about the boldness of Stephen preaching to the Sanhedrin concerning their rebellion against God. Because of his boldness, Stephen is stoned for preaching the name of Jesus Christ to the Jewish leader. The last we read about this event is found in Acts chapter 8:2. But devout men buried Stephen and mourned deeply over him. So matter ignata, so here the death of Stephen, how boldly, you know, first thing, the boldness of Stephen we can see, and second thing, his love and his trust towards spreading the gospel we can see. So these two things we can see here. But you know, after the death, you know, the devotee man mourned. So he, you know, in this physical world he gained few member he gained few hearts, and in spiritual world he gained his he gained his seat. So my dear Ignatius, my dear brothers and sisters, really, you know, what a horrific scene for the Christians in Jerusalem. That's a horrific scene. You know, yes, one of the men selected to be the servant of Jerusalem church is dragged out of the city and stoned by Jewish leader. You know, stoning, I mean, till death, until his death. That's very painful, that's very sorrowful. You know, one can only imagine the terror that would have struck the Christians as the Jewish leaders have not only managed to put to death Jesus, which he predicted, but also killed one of their evangelists and servants. So my dear Ignatius, my dear brothers and sisters, that's a very, very awful. We need to examine once our heart. So previously the early Christians they have suffered. Now what are the changes? The time and the technology, everything has changed. Now it is different. We can listen to the word of God freely, and we can go to the church, we can go to the worship. So God has given that freedom. But in the previous days, you know what they have done? You know what the Saul went house by house, house after house, and drag them out of their house. That's a very, very, very horrific situation. They dragged them, You know, he didn't bring, Saul didn't bring out from of that people. You know, bringing and dragging has a great difference. So my dear Ignatius, my dear brothers and sisters, we have to be very careful. కాబట్టి ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అపొస్తల కార్యం 8:1-3 చూసుకుంటే, మొదటగా 7 అధ్యాయంలో కొన్ని వచనాలు చూసుకుందాం. మీరు చూసినట్లయితే 7 అధ్యాయం 60 వచనం, 59-60 చూద్దాం. ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువ నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫన్ పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళని ప్రభువ వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టెఫన్ గారి యొక్క మరణాన్ని చూస్తాం. ఇక్కడ స్టెఫన్ గారు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తను ఆయన యొక్క జననమును మరణమును పునరుద్ధరణను ప్రచురించుచూ వచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలాగా అంటే ఆయన భయపడలేదండి. ఎక్కడ కూడాను ఆయన భయపడలేదు. దేవుని యొక్క వాక్యము చెప్పే దాంట్లో కానీ అలాగే దేవుని యొక్క మాటలు వివరించే విషయంలో కానీ ఆయన ఎక్కడా భయపడలేదు. ఇక్కడ అదే విషయాన్ని మనం 8వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే స్టెఫన్ గారి మరణానికి 2వ వచనం చూద్దాం. 8:2 భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతని గురించి ప్రభుగా ప్రలాపించిరి. అక్కడ ఆ భక్తులు క్రీస్తుని ఎరిగినటువంటి ప్రజలు, క్రైస్తవులు అనబడి పిలువబడుతున్న ఆ ప్రజలు స్టెఫనును సమాధి చేసి ప్రలాపించారు. ఎందుకంటే ఈ యొక్క మానవ జీవితంలో ఉన్న మనము, మానవ శరీరంలో ఉన్న మనము, ఈ యొక్క భావోద్వేగాలు అనేవి చాలా సహజం. కాబట్టి మనం చూసుకున్నట్లయితే స్టెఫన్ గారు మరణించి ఎక్కడికి వెళ్తారు? పరదేశకు వెళ్తారు. అక్కడ దేవుని యొక్క రాజ్యంకు వెళ్తారని మనము విశ్వసిస్తున్నాం. కానీ ఇక్కడ వీరు ప్రలాపించారు. ఎందుకు అంటే భౌతికంగా మనకున్న ఆ యొక్క భావాలను బట్టి, భావోద్వేగాలను బట్టి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అతను ఎంత ధైర్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారి గురించి బోధించుచు ఆ యొక్క యూదుల ఎదుట వారు బోధించు వచ్చాడు. కాబట్టి ఇక్కడ 2వ విషయం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క యెరూషలేములో పౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేచి ఉండెను. ఎంత బాధగా ఉంటుందండి. మనకు చదివేటప్పుడు మనకి ఇంత బాధ వేస్తుందండి. నిజంగా ఆ యొక్క సమయంలో ఆ యొక్క క్రైస్తవులు ఎంత బాధపడ్డారు. ఇంటింట జొచ్చి, ఇంటింటకు వెళ్ళి వాళ్ళని బయటకు తీసుకెళ్ళాలి. జొచ్చి ఈడ్చుకొని, ఈ రెండు పదాలు యూనో, ఇఫ్ యూనో తెలుగు గ్రామర్, ఇట్ విల్ బి యూనో, ఇట్ హాస్ అ వాస్ట్ డిఫరెన్స్. ఆ రెండింటికి మధ్య ఎంతో పెద్ద వ్యత్యాసం ఉంది. జొచ్చి ఈడ్చుకొని వచ్చి. కాబట్టి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా, మన ఇంట్లోకి ఎవరైనా తెలియని వారు వస్తేనే మనము ఎట్లాగానో ఉండదు. అలాగే ఎవరో వచ్చి మన ఇంటికి వచ్చి ఈడ్చుకొని వెళ్తుండే మన పిల్లల ముందు కానివ్వండి, మన బంధువుల ముందు కానివ్వండి, లేకపోతే మన యొక్క చుట్టుపక్కల వారి ముందు కానివ్వండి, ఎంత ఎలాగ ఉంటుంది. ఇక్కడ పౌలు గారు అదే చేశారు. ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుపోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేచి ఉంచను. ఇక్కడ సౌలు గారు ఎలాంటి వారు అంటే, సౌలు గారు ఎలాంటి వారు అంటే, ఈ యొక్క మోషే ధర్మశాస్త్రాన్ని బాగా ప్రావీణ్యుడై ఆ యొక్క మోషే ధర్మశాస్త్రాన్ని బహుగా ఆచరించుచు వచ్చిన గొప్ప సైనికుడు అన్నమాట. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ దినం నా క్రైస్తవులకు కూడా ఇటువంటి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కానీ మనము దేవుని యందు విశ్వాసం కలిగి ధైర్యంగా, స్టెఫన్ వల్లే ధైర్యంగా మనం ఉండి దేవునిలో మనం కొనసాగించినట్లయితే దేవుని యొక్క రాజ్యంలో మనము స్వాస్థ్యం పొందుకునే అవకాశం ఉంటుంది. 2వ విషయం మనం చూసుకుందాం. లెట్స్ సీ ద సెకండ్ థింగ్ ఫ్రమ్ వర్స్ 1-3. We have known that Saul is coming, but there is more for us to know. We are introduced to a man named Saul. The first verse of the chapter 8 tells us that Saul approved of Stephen's execution. Yes, in the first verse of chapter 8 tells us that Saul approved of Stephen's execution. We become quickly aware about the motives of Saul. On the same day of Stephen's a severe persecution against all Christians in Jerusalem breaks out. So this severe is the persecution that the Christians are fleeing for their lives to other areas in Judea and Samaria. So Saul, my dear Ignatius, here, the Saul, the one who approved Stephen's death and held the cloaks of those who stoned Stephen and ravages the church, Saul begins to devastate the Christians by entering into their homes, dragging off men and women and putting them in prison. Oh my God, that sin itself, dragging off men and women from their own house and they're putting them in the prison. Saul's work would have been easy because these Christians did not gather for only an hour on Sunday. These Christians were jealous and passionate, meeting daily in the temple courts, preaching their risen Jesus. So these Christians were teaching and preaching in each other's home, eating meal together and spending time doing the will of God. So here Saul is wreaking havoc on the church in Jerusalem. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండో విషయం మనం చూసుకున్నట్లయితే సౌలు మొదటి వచనంలోనే ఉంది, ఆ కాలం మందు యెరూషలేము సంఘన గొప్ప హింస కలిపినందున అపోస్తలు తప్ప యూదియా సమరయ దేశం నందు చెదిరిపోయి భక్తి గల మనుషులు సమాధి చేసి అతను గురించి బాగా ప్రలాపించిరి. కాబట్టి ఇక్కడ సౌలు గారు మనం చూసినట్లయితే స్టెఫన్ యొక్క మరణానికి ఆయనే సమ్మతించాడు. అతని చావునకు ఫస్ట్గా సమ్మతించింది సౌలు. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సౌలు గారి యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య భావం ఏంటంటే క్రైస్తవులను చెదరగొట్టాలి, క్రైస్తవులను చంపివేయాలి, క్రైస్తవులను వారి యొక్క ఆరాధన కానీ వారి యొక్క ఏదైతే వారి యొక్క దేవుని చిత్తానికి వాళ్ళు ఏమైతే చేస్తారో అది చేయకూడదు, జరిగించకూడదని. అది ఎప్పుడైతే అలా స్టెఫను చేయటం మొదలుపెట్టాడు, సౌలు గారు చేయటం మొదలుపెట్టారు, స్టెఫన్ గారు మరణించిన తరువాత క్రైస్తవులు అందరూ చెదిరిపోయి ఎక్కడికి వెళ్ళారు, యూదియా సమరయా దేశంలో చెదిరిపోయి భయపడ్డారా? నాలుగో వచనం చూస్తే, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించి సంచారము చేసిరి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అట్లా చెదిరిపోయిన వారు అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి వచ్చారు. కాబట్టి ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడంటే వాళ్ళు ఇంటింట చొచ్చి వాళ్ళని ఈడ్చుకొని బయటకు తీసుకెళ్లి చెరసాల్లో వేస్తున్నాడు. అలాగా ఇక్కడ సౌలు చూసుకున్నట్లయితే వీళ్ళు ఆదివారం కూడుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననమును మరణమును పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క చెప్పిన సాదృశ్యంగా ఇవ్వబడిన రొట్టె ద్రాక్షరసం తీసుకుంటూ ఒకరితో ఒకళ్ళు సమయాన్ని దేవునితో గడుపుతున్నారు. అది సౌలుకి నచ్చట్లేదు. సో మై డియర్ ఇగ్నేటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ ఈస్ యునో వాట్ గాడ్ ఈస్ అప్రూవింగ్ అండ్ what God wants from us to do. So in the early Christians, they have done the Christians were teaching and preaching in each other's home and eating meals together and spending time and doing the will of God. So the second part is from verse 4 to 17. We can see the Samaritans. We can see the good and bad Samaritans. First one is Philip. The Christians are fleeing Jerusalem and went on preaching the good news of Jesus Christ as they went. Philip is the one of the men fleeing from the persecution. He also is one of the men selected in Acts 6 to serve the Jerusalem church by overseeing the daily distribution to the widows. So Philip goes to Samaria and preaches the Messiah to them. So this Philip were preaching the word of God in Samaria, and he's fleeing from place to place. So in Samaria, Philip is performing signs, and the people are paying attention to what Philip is speaking and working. So he got the attention. Philip got the attention of doing the performing the signs, and like uncleaning the spirits, and the spirits are being cast out, and many paralyzed and lame men were being healed. So this is the same that we saw with Stephen in Acts chapter 6 verse 8. Let's read that one more time. Acts chapter 6. So that we can compare the things. Now Stephen, a man full of God's grace and power, performed great wonders and signs among the people. See? So Stephen also did the same. Stephen in Acts 6:8, who was also performing great signs and wonder while preaching the message of Christ. So my dear Ignatius, my dear brothers and sisters, see the Philip is the man, the Samaritan, and he went to the Samaria and preached the word of God to the Samaritans. Pravena Yesu Christu varu gurinchi ikkada manu chusukunnatlayite apostol karyam 8th adhyayam 4-17 vachanam chusukunnappudu Philip garu gurinchi manamu chudavachchu. 5th వచనం చూసుకోనంటే, అప్పుడు ఫిలిప్పు సమరియా పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క యెరూషలేము నుండి మన ఫిలిప్ గారు బయలుదేరి బయటికి వచ్చి ఇక్కడ క్రీస్తుని గురించి వాళ్ళు క్రీస్తుని గురించిన బోధ చేస్తూ వచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పు ఆ యొక్క సమరియాకు వెళ్ళి క్రీస్తుని గురించి ప్రకటించారు. అలాగే సమరయలోనే ఫిలిప్పు మనం చూసినట్లయితే ఎన్నో సూచక్రియలు చేశాడు. 6th వచనం, జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు ఎందు ఏకమనసుతో లక్ష్యమించగా. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క సూచక్రియలు చేసినప్పుడు ఆ యొక్క సమరయులు క్రీస్తుని నమ్మారు. సో క్రీస్తు బోధన వాళ్ళు నమ్మారు. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డారా, ఇక్కడ వారు ఇక్కడ ఎన్నో అపవిత్రాత్మలను వదిలగొట్టాడు. అలాగే పక్షవాయువు గలవారిని, కుంటువారిని, అనేకులను కూడా స్వస్థత ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన సంఘం ఆ దేవుని బిడ్డారా, సో ఇలాగా ఫిలిప్ గారి గురించి మనము తెలుసుకున్నాం. కింద వచ్చిన మనం చూసుకున్నట్లయితే The finally, I would like to say five points, and I would like to conclude the session. Conversion of the Samaritans. But there was a man named Simon who had been practicing sorcery in the same city where Philip is preaching. Simon had come and astounded people with his sorceries, and Simon claimed to be the someone great, and the people declared Simon to have great power of God. But, my dear Ignatius, my dear brothers and sisters, this is a contrast between the sorceries of Simon and the miracles of God through Philip. The people had been astounded by the sorceries of Simon, but those tricks were nothing to the power that Philip shows to the people of the city. The people believed the words and work of Philip, and concerning that the kingdom of God and authority of Jesus Christ. So what we read about the salvation of the Samaritan is very important. If we can determine how people in the first century received the forgiveness of sin, then we know what we need to do today to receive the forgiveness of sin. My dear Ignatius, my dear brothers and sisters, so let's carefully read this section of a scripture so that we can know what must we do. The men and women in Samaria believed the good news concerning the kingdom of God and the authority of Jesus Christ and were baptized. This matches what we read in Acts chapter 2, when Peter clearly declared that forgiveness of sin comes from God through baptism. In verse 13, we read that even Simon himself, a person able to perform sorceries, was amazed at what Philip was able to do, such that he also believed what Philip taught and also was baptized. This is how one became a disciple of Jesus in the first century. This is how one received the grace of God and the forgiveness of sin. So we are not going to read any other way to receive God's grace as we continue our study in the books of Acts. It is also important for us to see here that Luke records that men and women were baptized. Men and women were baptized. Children were not baptized in Samaria. Why not? So you can see that many of the other denominations, they do give baptism to the children. Children were not baptized because they could not believe in kingdom of God and power of Jesus Christ. Little children do not understand these concepts. It is not possible for them to believe. Infant baptism was added hundreds of years later and is not found in the scriptures. If you were baptized as an infant, you are not able to believe in what you were doing and you are simply given a bath. Truly, you are given a bath. That's it. Nothing more. If you were baptized as an infant, you did not receive the grace of God and the forgiveness of sins because infants were not part of this process, as we read in the scriptures. According to Ezekiel chapter 18 verse 20, children do not bear the sins of their parents. By definition, sin is a violation of God's law, but children have not violated God's law and therefore have no sin. This is the simplest explanation as to why we do not read about the infant baptism. So infant baptism is unnecessary. Adults need baptism because they are under the God's law and have violated God's law and required forgiveness of sins. So my dear Ignatius, my dear brothers and sisters. So we're going to continue this session in next week so that we can learn how this miraculous gifts of Holy Spirit work and how the Simon sin and how he repented and some more important lessons in the coming week. కాబట్టి ప్రేమైన ఇగ్నట్ రేడియో శ్రోతలారా దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే అపోస్తల కార్యం 8వ అధ్యాయం 4 నుంచి 17వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ మనము ఈ సమరీయులు దేవుని యొక్క దేవునిలో వాళ్ళు బాప్తిసం పొందినట్టుగా మనము చూడవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 10వ వచనంలో కొద్దివాడు మొదలుకొని గొప్ప క్షమించాలి 12వ వచనం, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తు నామం గురించి స్వార్థ ప్రకటించుడుగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు అని నమ్మారు, నిజమైన ఆయన దేవుని కుమారుడని విశ్వసించి నమ్మి బాప్తిసం పొందారు. కాబట్టి దేవుని బిడ్డారా, కాబట్టి మనము కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బాప్తిసం ఎవరెవరికి ఇచ్చారు? బాప్తిసము స్త్రీలకును పురుషులకును. పిల్లలకి ఇచ్చారండి? పిల్లలకి ఇచ్చారా? డూ దే గివ్ బాప్టిజం టు ఇన్ఫెంట్? నో, పిల్లలకి ఇవ్వలేదు. సో ఇక్కడ మనకు పిల్లల చిన్న పిల్లలకు బాప్తిజం అనే కాన్సెప్ట్ ఎప్పుడు మొదలైందంటే, రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ యొక్క బాప్తిజం, పిల్లల బాప్తిజం అనేది మొదలైంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు పిల్లలకి బాప్తిసం ఇస్తూ వచ్చారు. కానీ మనం చూసుకున్నట్లయితే ఎజకేలు 18:20 చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు చేసిన పాపములు ఆ యొక్క పిల్లలకి రాదని ఆ యొక్క గ్రంథంలో చెప్తుంది. కాబట్టి ఆ లేఖన ప్రకారం మనం చూసుకున్నట్లయితే పిల్లలు దేవుని ప్రభుని యేసుక్రీస్తు వారు అంటే ఎవరో ఎరగరు, అలాగే వాళ్ళు పాపం అంటే ఏమంటే ఎరగరు. కాబట్టి వాళ్ళకి బాప్తిసం అనేది అవసరం లేదు. ఎప్పుడైతే వాళ్ళు ఎదిగి వాళ్ళు కొంచెం జ్ఞానం తెలుసుకుని ఏది మంచి ఏది చెడు అని వాళ్ళకి జ్ఞానం వస్తుందో అప్పుడు మనం వాళ్ళకి బాప్తిసం ఇవ్వాలి. కాబట్టి ప్రియమైన ఇగ్నటెడ్ శ్రోతారా, దేవుని బిడ్డారా, దేవుని చిత్తం అయితే ఆ యొక్క అంశాన్ని ఇంకా మనము వచ్చే వారం కూడా దీన్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అలాగే ఇగ్నైట్ రేడియోకి వందనములు తెలియజేస్తున్నాం. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీ విల్ కంటిన్యూ ది పార్ట్ 2 ఇన్ ది నెక్స్ట్ 2 వీక్స్ అండ్ వీ గోనా లర్న్ ఫ్యూ మోర్ థింగ్స్ ఫ్రమ్ ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 8. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్, కామెంట్స్ అండ్ హార్ట్స్. May God continue to bless you all. Thank you. Until see you on next Sunday.